శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మద్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ పరధారయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగానాయ సుతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. బ్రహ్మా మురారే స్థిపురంతకారే భాను సి భూమి సుతో బుధస్త గురుస్ శుక్ర సనిరాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.